शुद्धोदक स्नानं समर्पयामि। अथ घृतस्नानम् ॐ घृतं घृतपावानः पिबतब्बसां भता पावानः पिबतान्तरिक्षसिंहा विरद्वाः दिशः प्रदिशा दिशोऽभ्युदिश उद्दिशो दिग्भ्यः स्वाहा। ॐ पूर्वस्मः स्फटिकमहेश्वरदेवताभ्यो नमः। घृतस्नानं समर्पयामि, शुद्धोदकस्नानं समर्पयामि, अग्रे मधुस्नानम्। ॐ मधुपाताय ते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्णः सन्द्वोहधीः मधुनक्तमुदो खसो मधुमत्पार्थिभग्ो रजः मधुर्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्म मधुमा अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः। मधुस्नानं समर्पयामि पुनः शुद्धोदकस्नानं समर्पयामि। अथ शर्करास्नानम् अपाग्गुरसमुद्वयसग्गो सूर्ये सन्तग्गो समाहितं वा अपाग्गुरस्य जोरथस्तम्भो गृण्ड वित्तममुपयां गृहीतोसीन्द्राय द्वादुष्टं गृण्डं मेघतेजो निरिन्द्राय द्वादुष्टतमं वा। ॐ पूर्वाश्वः शर्करास्नानं समर्पयामि, इक्षुसारसमुद्भूतां शर्करापुष्टिदां शुभां मलापहारिकां दिव्यां स्नानार्थं प्रतिगृह्यतां। शर्करास्नानं समर्पयामि पुनः शुद्धोदकस्नानं समर्पयामि। मिलित पञ्चामृतस्नानम् ॐ पञ्चनद्यः सरस्वतीमभियन्ति स्रोतसः सरस्वती तु पञ्चदासो देशे भवत्सरित। ॐ पूर्वस्वः द्वादश ॐ पूर्वस्वः स्फटिकमहेश्वरदेवताभ्यो नमः। पञ्चामृतस्नानं समर्पयामि पुनः शुद्धोदकस्नानं समर्पयामि, अग्रे केशरादियुक्त गन्धोदकस्नानम्। ॐ गन्धर्वस्वाभिषुभावसुः परिदधातु विश्वस्यारिष्टै यजमानस्य परिधीरसग्निरडैडितः मलयाचलसम्भूतं चन्दनेन विमिश्रितम् इदं गन्धोदकं स्नानं कुङ्कुमार्तन्नुमाश्रितम्। ॐ पूर्वस्वः गन्धोदकस्नानं समर्पयामि, अग्रे भस्मोदक परिकल्पयामि भस्मोदकस्नानम्। प्रसृतिय भस्मना जोमिन्निमवश्य प्रतिविमग्ने सद्गुं सृजिय मात्रविष्मन् ज्योतिगमान् पुनरासद। ॐ पूर्वस्व भस्मोदकस्नानं समर्पयामि, सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि, बिल्वदलपत्राणि समर्पयामि। ॐ नमो बिल्मिने च कवचने च नमो ब्रह्मिणे च वरूथिने च नमः श्रुताय श्रुतसेनाय च नमो दुन्दुभ्याय चानन्याय च त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चत्रयायुधं त्रिजन्पापसंवारं बिल्वपत्रं शिवार्पणं सर्वोपचारास्ते स्फटिकमहेश्वरदेवताभ्यो नमः। बिल्वदलपत्राणि समर्पयामि घ्राणं कृत्वा। एक पुष्प को स्वामी जी उठा करके सूंघे और आपके पीछे की तरफ छोड़ना। घ्राणं कृत्वा हस्त प्रक्षालनं पुनः नवीन गन्धाक्षत पुष्पाणि परिकल्पयामि, सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि, प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। स्फटिक महेश्वर देवताभ्यो नमः। न्यासं कृत्वा हरिः ॐ मा मनोजो दुर्जुगदामादस्य परिकस्पत्रजन्यमन्दनो वरिष्ठं जद्यङ्कुसमन्दातु विश्वेदेवासीमादयं दामो प्रतिष्ठ हृदयाय नमः। अभूतिगणितमिदाजनानां प्रतिदेनुमि वायुमुखाद्युज्ञानाः प्रभानवः तदेकमच्चे स्वाहा मूर्तानन्दीवृतिं प्रतिव्यापयिष्व नरमृतजातमग्निम् कविकुसंराजमजनानामादन्नापादनन्ददेवाहसिकाजिताब्रह्माणदेवर्मणाचादयामि सोमस्तवा राजामृतेनानुपस्ताम्मौरोवरुणुस्तैकृणोदिजैनन्द्वानुदेवानन्दो कवचाय। ॐ ॐ विश्वदच्चक्षुरद विश्वदोमुख विश्वदो बाहुरद विश्वदातसम्भाव्यान्दमतिसम्भद्या वा भूमिजनयन्दे वैक नित्यद्रायो षट मानस्तोकेन्द्रैमानागिमानुगुमानुषेकामानोऽभिरामिर्वामिनोपदीरे अभिग्मन्दासमित्रिभावामयस्त्राय भट। ॐ वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूरसाङ्गवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शुभं शङ्करम्। ॐ पूर्वस्वः स्फटिकमहेश्वरदेवताभ्यो नमः। सर्वोपचारार्थे प्रार्थना नमस्कारान् समर्पयामि। धाराकर्ण पात्रपूजनं जत्र धारा अनपेता अनक्ष्मीवाः सद्य वसुः कृणोस्तु पार्गो राजन् पारयामसि। प्रार्थना नमस्कारान् निवेदयामि। हरिः ॐ मां हरि ओं मां गणानन्द्वा गणपति गुंहवामहे प्रियानन्द्वा प्रियपति गुंहवामहे नदीनान्द्वा निपति गुंहवामहे बसोमा अहम जानकृतमातुमदासकृतं मा गायत्री दृष्टिविकदनशुभङ्ग्यासा प्रियदृष्णिवाकुं सूचीभिः सम्यन्द्वादिपदाजकृदाश्रिपदाजकृदाः द्विजन्दाजन्दाः सूचीभिः सम्यन्द्वा सहस्तो महासाचन्दसावृताच परमार्गः
తదుదైవ్యాః పూర్వేకాం బంధామృతధీరాన్ బాలేభిరేరతియోనరస్మిన్న జాగ్రతో దూరముదయతేవంతదు సుప్తస్య తదైవైతి దూరంగమం జ్యోతిగాం జ్యోతిరేకం తన్మే మనః శివసంకల్పమస్తు జైన కర్మాణ్యపసో మనీగణో జిత్నే గ్రణ్వంతి విదదేహుధీరాః జతపూర్వం చక్షమంతః ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు జత్ప్రజ్ఞానముదచేతో ్యోతిరంతరం ప్రజాసు జన్మానరే కిచన కర్మ క్రియతే తన్మే మనః శివసంకల్పమస్తు జైనేతంభూతంభువనం భవిక్యత్ పరిగ్రహేతేన సర్వం సప్తహోతా తన్మే మనః శివసంకల్పమస్తు జస్మీంద్రజహామజోగుమిన్ ప్రతిష్ఠిత రతనాభావారాహముష్గోతృమూతం ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు సుగారదృశుపాన్యమే భీషుర్పాజన భారత్ ప్రతిష్టంజీరంజుష్టం తన్మే మనః శివసంకల్పమస్తు మాతరిగాక్షూమికు ్రాజ్యంభూత్యాగ్రామ్యాశుతేస్మాజ్ఞాసర్ ్రాహ్మణోద్రోద్రాద్రోద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్
ಸಂ ಪೂರ್ವೇ ಸಾಧ್ಯಾಂಗ್ರೇವೇದೇ ಶ್ರೀಶತಿ ಲಕ್ಷ್ಮೀ ಪತ್ನಿಯವರಾತ್ರಿ ಪಾರಸ್ವಿನಕ್ಷರಾಣಿ ರೂಪಾಣ ಮೊಮ್ಮೈ ಕಾಣ ಕೃಪಲೋಕಮ್ಮೈ ಕಾಣ ಹರಿಹಿ ಒಮ್ಮ ಸುಜಾನು ಮೃಗಪೂರ್ಣ ಭೀಮೋಗನಾಕನಾಕ್ಷೋಭಣ ಶರಿಗಣಿ ನಮ್ಮ ಸಂಗ್ರಂದನು ನಿಮಿಕ ಏಕ ವೀರ ಶತಗುಂಸೇನಾದಿ ಸಾಗಮೇಂದ್ರ ಸಂಗ್ರಂದನೇನ ನಿಮಿಖೇಣ ದುಷ್ಣುನಾದುತ್ಕಾರಣ ದುಶ್ಯವನೇನ ದುಷ್ಣುನಾತಿಂದ್ರೇಣ ಜಯ ದತ್ತಹದು ಮಂಜುತೋ ನಾರೈಕು ಹಸ್ತೇನ ದುಷ್ಣಾ ಸೈಕುಸ್ತೈ ತನಿ ಗಂಗೀರ್ಪತಿ ಸಕುಲುಟ ಸೈಂದ್ರೋಗಣೇನ ಸಗ್ಗೂ ತ್ರಿಚಂದ ಸುಮ ಭಾವತಿ ಕೃತನ ಪ್ರತಿಗ್ರದನ್ವ ಪ್ರತಿಹಿತ ವಿರಸ್ತಾ ಬೃಹಸ್ಪತಿ ಪ್ರತಿಯ ರಥೇನ ರಕ್ಷೋಮಿತ್ರಾಮಪವಾದಮಾನ ಪ್ರಪಂಚನ್ ಸೇನಾಃ ಪ್ರಮಣ ಜುದಾಜನ್ ಸ್ಮಾಕಂ ಇದ್ಯ ವಿದಾರತಾ ನಮ್ಮ ಫಲ ವಿಜ್ಞಾನ ಸ್ಥವಿರ ಪ್ರವೀರ ಸಹಸ್ವಾನ್ ವಾಜಿ ಸಹಮಾನ ಉಗ್ರ ಬಿವೀರು ವಿಸ್ವಾ ಸೌಜ ಜೈತ್ರಮ ಜೈತ್ರಮಿಂದ್ರ ಮಾರ್ಚ ಗೋವಿದ ಗೋತ್ರ ವಿದಂ ಗೋವಿದಂ ಭದ್ರಭಾವಂ ಜಯಂತ ಮಜ್ಮ ಪ್ರಣಂದ ಮೋಜಾ ಇಮ ಗೋ ಸಾದ ಅನುವೀರ ಅನುಸಗೋರ ಮಮ್ಮ ವಿಗೋತ್ರಾಣಿ ಸಹ ಸಾಗಮಾನ ದಯ್ಯುಬೀರ ಶತಮನ್ಯುರಂದ್ರ ದುಶಮನ ಪ್ರತನ ಗಾಟ ಸ್ಮಾಕ್ ಗೋ ಸೇನಾ ಅವತು ಪ್ರತ್ ಸೋ ಇಂದ್ರ ಆಸನ್ನೇತ ಬೃಹಸ್ಪತ ದಕ್ಷಿಣ ಜಿಜ್ಞ ಪುರಯಿತು ಸೋಮಃ ದೇವಸೇನಾನಾಂ ಪಂಚದೀನಾಂ ಜಯಂತೀನಾಂ ಮರುತೋಜಂತ ಬ್ರಹ್ಮಾ ಇಂದ್ರಸ್ಕ ವರುಣೋ ವರುಣಸ್ಕ ರಾಜ್ಞೋ ಆದಿತ್ಯಾನಾಂ ಮರುತಾಕುಶರುತ ಗುರುಮ್ಮಾ ಮಹಾಮನಸಾಂ ಭುವನಸ್ಕ ವಾನಾಂ ಗೋಗೋ ದೇವಾನಾಂ ಜಯತಾಮುದಸ್ತಾತ ಉದ್ದರಗಯ ಮಗವನ್ನ ನಚತ್ವನಾಂ ಮಗಾನಾಂ ಮನಾಕುತಿ ಉದ್ದರಾನ್ ಬಾಜಿನಾಂ ವಾ ನಿದ್ರದಾನಾಂ ಜಯತಾಂ ಜಂತು ಗೋಗಾಃ ಅಸ್ಮಾಕಂ ಇಂದ್ರಃ ಸ್ಮೃತಿ ಕೃತುಭಜೇಕಸ್ಮಾಕಂ ಜಾಯಕುಸ್ತಾ ಜಯಂತೋಸ್ಮಾಕಂ ವೀರ ಉತ್ತರೆ
ಜ್ಯೋತಿರ್ಜ ವಿಶ್ವಮಾಭಾಜಿರೋಚನ ಮಾತು ಸೂರ್ಜ ದೇವ್ ತನ್ಮಹಿತ ಮಧ್ಯಾಕರ್ತ ವೃತ್ತ ಸಂಜಾ

శ్రీ భాసతను ఉదయం తన్మి దృశ్య వృణుతియ వీతక్షే సూర్యో రూపం గ్రంథిరుపస్థే అనంతమన్యు కృష్ణమన్యు దరిదా సంబరంది బ్రహ్మావతి సూర్యపడాది మహావతి మహస్తో మనసదిద్దాదేవ మహావతి బట్ సూర్యుతా మహావచిత్రాదేవ మహావచిత్రాదేవ మహావతి నా దేవానా దుర్జా పురోహితో విభుతి జ్యోతిరదాభ్యం శ్రాయంత సూర్యం విశ్వేదింద్రస్య వక్షదా వసూని జాతి జనమానవస్థా ప్రతిభాగన్నదీతి మధ్యా దేవ ఉదితా సూర్యస్య నిర్గుహసాధ్యాతన్నోమిత్రోమాంతామి సింధు పృథివీ ఉదిత్యో ఆకృష్ణ హృత ప్రథమానో నివేశన్న వ్రతం ప్రత్యంచేనాదేవ జాతి గుణాన్ని పిషన్నారీ ఓం ఓం భూ ఓం భువాం సోమ నమస్తే రుద్రమన్యోతికే నమా భావ్యమతే నమా జాతి దృశ్యపాదన రఘోర పాపకాశినీతయానుసన్భాషంతమయాగ్రిశంతాభిషాక్షీ జామి కుంగిరిశంతాస్తే వర్కిస్తే విశ్వాంగిత్రాంగురుమాయ్ కుసి పుర్గంజగత శ్రీవేణం సాధువాగ్రిశాచ్చపదాం సీజనాన తద్భమిజ్జగదక్ష్మగుసుమనాసదాద్యవో తదతిభక్తాప్రతమోదైభ్యో విగగానిర్పాంచం వైంసర్భాషాసు అన్యోదరాజీపరాసువాసు చస్తాంబ్రో అరుణౌదు పృథుమంగళా జయ జయ నూటాభితో విప్రదాదరశో వైకాగుహేడైమేసౌ జవత్రపదినీలగిరి ఓపిలోయితావుదైనంగోప అదృజనన్నదృజన్నుదార్జసతుశ్చమృడయాదినానమోస్తు నీలగిరివాస
नमो हिरण्य भावे नमो ज्येष्ठाय कनिष्ठाय महापूर्वजाय चापरजाय मध्यमाय चापकल्पाय नकोज जगन्याय विद्याय मासोभ्याय चतुरसरजाय नमो जाम्याय क्षेम्याय लोक्याय चावसान्याय मनुप्रजाय च कल्याय नमो वन्याय चाय मा श्रवाय च प्रतिश्रवाय मा सुकीर्णाय चारुताय मा शूराय चाव भेदने च मो बिल्मिने च कवचने च मो बर्मिने च बरुदिने मा श्रुताय श्रुतने नाम दुन्दुभ्याय च अनन्याय च मो दृष्णवै च ब्रह्मरिषान् मोनिकङ्कणे जय कोतिमते नमस्ते क्षणे कवि चायुतने मा स्वागतं सुदन सुदन वने च नमः सुत्याय मा काट्याय निप्याय मा परमे वृक्षायुधन नमस्ते जास्ते सहस्रगुहेत।

శ్వేతాక్షేరుణ శ్వేతాక్షోరుణస్తే రుద్రాయ పశుపతయే కర్ణాయామ అవలిప్తా రుద్రాన భూరూపాః పార్జన్యాః ఓం భూర్వస్మః స్ఫటిక మహేశ్వర నవీన ఆసనం సమర్పయామి సర్వోపచారార్థే ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి.

పశుమతిమిదం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమద పథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాదృజకుటిలనానాపతజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పయస మర్ణవైవ మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మఫణిన కపాలం చేతి యత్తవ వరదతంత్రోపకరణం పురాస్తాంతాం వృద్ధిం దదతి చ భవద్భ్రూభృణిహితాం నహి స్వాత్మా రామం విషయ మృగతృష్ణ భ్రమయతి ధ్రువం కశ్చిత్ సర్వం సకలం మపరస్తవ ధ్రువమిదం పరో ద్రవ్యా ద్రవ్యే జగతి గదతి వ్యస్త విషయే సమస్తేపే తస్మిన్ పురమథనత తైర్విస్మతైవ స్తువం జిర్హే మిత్వా నఖిలు నను దృష్ట ముఖరత తవైశ్వర్యయత్నాద్యదు పరివిరించో హరిరద పరిచ్ఛేతుయ్యాతావదలమలస్కంద వపుషా తతో భక్తి శ్రద్ధా పర గురు గృణుద్యాంగి ఋషయాద్ స్వయంతస్థే తాభ్యంతవ కిము వృత్తిర్న ఫలతి అయత్నాదాపాద్య స్త్రిభువనమ వైరవ్యతికరాం

స్మరహర విషాదా సహచర చితాభస్మాలేపస్త్రంగోటి పరికర అమంగళ్యం శీలం భవతు నామైవకిలం దదాపి స్మరతూణాం వ్రత పరమమంగళమసి మన ప్రత్యక్చిత్వే సంయుదాయాత్మృతా వృషద్రోమాణ ప్రమద జలోంగిత సదృశా యదా లోక్యాల్హాదమృతమయం నిమిష్యామృతమతయే తదస్తంతత్వం కిమపి యమన్యస్తత్ కిల భవాన్ తమర్క్తం తోమస్తం పరమ పవనహస్తం హుతవదః స్వమా త్వమాపస్తం యోమస్తం ఉదరణిరాత్మా త్వమితి చ పరిచ్ఛన్నామేవం త్వయి ప్రణితాం బిభ్రతు గిరాం న విద్మస్తత్వం వయమిహ తు యత్వన్న భవసి త్రయీం త్రిస్థో వృత్తి స్త్రీ భువనమతో త్రీనభిసురా నకార్ధ్యార్ధైవరణస్తిమృదీర్ణ వికృతి తురీయందై దామధ్వని వృణుందా వృణుమీ సమస్తం విస్తన్వా జరణగ్రణత్యోమిదమిదం భవత్సరభో రుద్రాపశుపతిరథోగ్రసమా సా భీమేషానామిదమిదాష్టకమిదమముష్యం అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శృతిమవిర్వ్యా యాస్మై దాంనే ప్రవీత నమస్యోస్మి భవసే నమో నేదిష్టాయ ప్రవిధవిష్టాయ నమో నేదిష్ట నమోక్షోదిష్టాయ స్మర హరమైష్టాయ చ నమః నమో వరసిష్టాయ త్రినయనైవిష్టాయ చ నమో నమః సర్వస్మేది సర్వాయ చ నమః బహుళరసే విష్పోత్పత్త ఉపవాయ నమో నమః ప్రబలతత్ సంవారే హరాయ నమో నమః జనసుహృదే సర్వతోమృడాయ నమో నమః పరమహంసి పదే నిశ్చయ గుణే శివాయ నమో నమః కృషవృందచేత క్లేశవశ్యం క్వచేదం క్వచిద్ గణసీమోల్లంఘిని సశ్వదృద్ధి ఇది చకిదమృందీం వృత్తిమా భక్తిరాదాత్ వరదృణలోకే వాక్యపుష్పోపహారం అసద్గిర సంస్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర్వ సురతరువర సాగా లేఖనీపత్రమూర్వి లిఖత యది గృహీత్వా శారదాసరవకాలం తదపి గుణానామీశవారణ్యాది అసురసురమనింద్రే చే సన్నిమూలేకృతగుణైన్నో మహేంద్రగుణై శస్త్రస్వయ సకల గుణ సకల గణవరిష్ట పుష్పజంతా విధానోత్రే స్తోత్రమేత్యచకార ఆరణవద్యం రుద్రే స్తోత్రమేతత్పటిత్తమానయ సభవతి సభలోకే రుద్ర ఉల్లిస్తాత్ర ప్రచురుతరాయు పుత్రవాన్ కీర్తిమాంశ మహేషాన్నపురో దేవు మహిమ్నో నాప్రాస్తు యగోనాన్నపురో మంత్రు నాస్తి గురోపురం దీక్షాదానం ద్వస్తీర్థం జ్ఞానం యాగాదిక క్రియా మహిమ్నస్తవ పాఠస్య క్లాంనార్ది షోడశం కుసుమ్నానాం సర్వగంధరాజ సర్వగంధర్వ రాజా ఆచతుర్మౌళి దేవదేవ సదాస సకలు నిజం మహిమ్నో భృష్టైవాస రోషాస్తమిందుకార్షం దివ్య దివ్యం మహిమ్న దురనమర సురనర ముని పూజ్యం సర్వమోక్షేక హేతు ప్రదయ్య మనుష్య ప్రాంజలిర్నాని చేతాః వ్రజత శివజీమకింద్ర స్కూయమానస్తమోగం పుష్పదంత ప్రణీతం ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వవాజితం అనోపమ్య మనోహారి శివమీశ్వర మహేశ్వరం ఇత్యేషా వాంగ్మయి పూజా శివమచ్చంగర పాదయో అర్విదాదన దైవేశ ప్రీతాం మేతా శివ తవ తత్వన్న జానామి కీర్దోసి మహేశ్వర యాత్రిశోషి మహాదీప తాదృశాయ నమో నమః ఏకకాలం ద్వికాలం వాద్రిక త్రికాలం అపడేంద్ర సర్వపాప నిర్ముక్త శివలోక మహ్యతే శ్రీ పుష్పదంత ముఖపంక నిరగదేన స్తోత్రేణ గిల్విషారేణ హరిప్రియేణ కంఠస్థితేన పటితేన సమాహితేన సుప్రీణితో భవతి భూతపతిర్మహేశ శ్రీ స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి గంధం సమర్పయామి హరి ఓం నైవేద్యం పురుదో నిజాయ నాభ్యాసీదంతరిక్షకోదిరిష్ణో దేవుః సమవృతదాభ్యాం భూమృతిశః శ్రోత్రాజితా లోకామకల్పయన్న ఓం సత్యం ప్రదేన ప్రతిజామ్యం మృతోం ద్వా దీనముద్రాం ప్రతికృత్య ఓం ప్రాణాయ స్వాపానాయ స్వాభ్యానాయ సౌదానాయ సుమానాయ స్వపూర్ణం సమానాయ సపూర్ణం బ్రహ్మణేన్మహ నైవేద్యమద్యమాని సమర్పయామి ఉత్తరాపోషణ ముఖవాసారతే బీడాభూగిం తాంబూలం సమర్పయామి నానాపరిమళ ద్రవ్యాణి సమర్పయామి సర్వోపచారార్థే ఋతుఫలం సమర్పయామి ద్రవ్యదక్షిణాం సమర్పయామి అమ్మా హిరణ్యగర్భ సమృద్ధాగ్రే దుష్టాభిద్రమేది నమృత దేవత్వమాజానం కృ పుష్పమాలాం సమర్పయామి విలోచనం సమర్పయామి దుర్వాంగురాన్ సమర్పయామి ధూపం దీపం దర్శయామి నైవేద్యం దర్శయామి ప్రార్థనా

ప్రజ్వాలా జ్వాలా పర్వతమస్తకి త్రైలోకిని వ్యాపిని జ్వాలా జ్వాలా దేవి నమోస్తుతే. హరిం రత్నేశ్వర్యే నమః. సర్వోపచారార్థే గంధాక్ష పుష్పాణి సమర్పయామి. ఓం జ ఓం ధాయ శివ శంకర స్వామి పరిపూర్ణ.

గృహాణ పరమేశ్వర సుమన సుగంధిత సుమన యుత సుమన సుగంధి సుజాన్ పుష్పాంజలి అర్పణ కరు భోలేనాథ కరు స్వీకార్ ఓం భూర్వస్మః శ్రీ స్ఫటిక మహేశ్వర శివపరివార దేవతాభ్యో నమః చరణకమలయోః మంత్రపుష్పాంజలిం సమర్పయామి బోలి గజానంద సర్కార్ కీ జయ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర మహాదేవ కీ జయ స్ఫటిక మహేశ్వర దేవతా

0: మంత్రహీనం గ్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ఆవాహనం న జానామి న జానామి దువార్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర మృత్యుంజయ మహాదేవత్రాయ మాం శరణాగతం జన్మ మృత్యు జరావ్యాధి పీడితం గర్వమందనై భగవతే శ్రీ సాంబ సదాశివాయ నమః స్ఫుటిక మహేశ్వర దేవతాభ్యో నమః ప్రార్థనా పునస్కారాన్ సమర్పయామి హస్తే జలమాదాయ హస్తేజలమాదాయ అద్య పూర్వోచార దైవంగ్రా గుణ గణ విశేషమిష్టాయాం శుభ పుణ్యజిత వాదు యజమానస్య గోత్రనామోచ్చార అచ్యుత గోత్రోత్పన్నస్య పరమ పూజ్య స్వామి వర్యః సర్వేషాం భక్తజనానాం అద్య సోమవాసరాం వితాయాం ఉపలక్ష్యే ఆషాఢ మాసే అంతర్గతే మహోత్సవే వర్షా ఋతౌ ప్రభవాది సర్వేషాం స్ఫటిక మహేశ్వర శివ పరివార దేవతానాం పృథక్ పృథక్ షడంగరుద్రా అభిషేకం అహం ప్రీయతా నమః తత్సత్ సాంబ శివార్పణమస్తు విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః
1: స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి
2: అగ్రే
1: సోమవారం భారత్
2: జీవన్.